0: తిలకవర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్లేస కలర్ అప్లో వెజబెనా
2: సిత్ బెదగని కల్ పవతి అవలక్షణ నోవి
1: ఓయత్ వాలెట వచ్చి వెన్న
2: ఫినిషింగ్ వహలక్నం కలర్ అప్ తమై